0: రాజ్ కపూరం, షమ్మి కపూరం, శశి కపూరం,
1: జై గోవిందం, జై గోపాలం,
0: రామం శ్యామం, దిలీప్ కుమారం, పూరబ పశ్చిమ, మనోజ్ కుమారం,
1: జై గోవిందం, జై గోపాలం,
0: ప్రేమ పుజారి.

కపూరం, రాజ్ కపూరం, షమ్మి కపూరం, శశి కపూరం, రామం శ్యామం, దిలీప్ కుమారం, పూరబ పశ్చిమ, మనోజ్ కుమారం, ప్రేమ పుజారి.